ంగ్ నమో సర్వమంత్రంగ్ నమో సర్వజాంతరంగ్ నమో సర్వద్రేష్ంగ్ నమో సర్వకృష్ణంగ్ నమో సర్వరంగేతృభంగీయ నంగే నమో జీవజీవం నమో బీజబీజే అభిజయ విజయ సమాతం ప్రసజే కృపాలంగ్ స్వరూపే గోకర్మంగ్ ప్రణాసి సదా సర్వదా హరిది సదంగ్ నివాసి జర్పుడు శాంత ప్రసాద్ అమృత కర్మే అమృత ధర్మే ఖల్ జోగే జల భోగే జల రాజే టల్ సాజే ఖల్ ధర్మం లా కర్మం సర్వం దాతా సర్వం జ్ఞాతా సర్వం పానే సర్వం మానే సర్వం ప్రాణం సర్వం త్రాణం సర్వం భుక్తా సర్వం జుక్తా సర్వం దేవం సర్వం పేవం సర్వం కాలే సర్వం పాలే రూహాల్ శాంతత ప్రసాద్ ఆద్రూపనాథమూర్తిజోన్ పురుషపారు సర్వమాంతరమాన్ దేవాదుధారు సర్వపాలక సర్వకాలకో సర్వగోపనకాలు జత్రతత్ర విరాజీయ దూతరు ప్రసాద్ నామ ఠామన జాతి జాకర రూపరంగన రేఖ ఆద్పురుషధార మూర్తజో నాద శేఖ దేశర్ణ పేజాకరు ప్రఘన రాగు జత్రతత్ర దిశా విశా విఫల్యోన్ రాగు నామ కామహీన్ పేఖద దామూ న జాయి సర్వమాన్ సర్వతర్మాన్ సదయమాన్ తదాహి ఏకమూర్తనేక దర్శన

శివార్కం ప్రణాశం పరతుల నివాసం సర్వలుగవన మీ సూద్రవన తమామీజ సమాతులజీజం పరం పరమీశ సమాతులదీశం అధేసలేఖామేసలేఖాజమీనోజమాహే మీ కొలమాహే క్రీమల కుమారోజమాహే కదిరం ప్రకాశం కమితో సుభాషం కేజస్వరూపా కమితోభూతాయ కమితో వసాయ కేతం ప్రవాయ కలంగ కమితోపాంగాయ మధుపార్షాంత ప్రసాద మన మన ప్రణాము గుణ గణము దాము హర భర గంజు హర నర పర పాంజు గణ గణ ప్రణాము మన మన సలాం హర నర ఖండు భర నర అమండు గణ పవనాశు మన మన ప్రకాశ ఆనశి అంగ ఆసన భంగు ఉపమా పారిగత మిత్రుదార జల్థల మండు దేశ పాండు జల్థల మహాంత దేశంత అనుపవన ఆశోతరతరాశన్మహారయాదనీయనాద ఖల్ఖండ ఖ్యాలు గురువర అకాల్ కర్ కర ప్రణాము చిజ్జిగాత్ అంజనిగాత్ అంటు పుండారి అంటాటార్ అఢీఠ ధర్మ అధీఠ కర్మ అణ్రణనాంత దాత మహంత హర్బూల్ మనాశాంత ప్రసాద్ కరుణాల్య హర కాల్య